అది ఎవరెం బునెతె తియబామీహున్ని తెదుబునా భయఖంగా వానమ తియబునా అజాబుగ వాదు అన్నానీ కొంగిరకుంహియే.

0: అనియావిరి కొమ్మె నవసక బిముగా వాహా తకతి లిబును నమ అజాబు మింజూమం ఇతకెతిం ఫిద్య దినీహే. అది ఎవరం అజాబ్ దికే హిందు హితామ విరికం హితు తెరేగా ఇహ్సాస్ కురానితే. అది ఎవరంగే మెదుగా అదులన్ యా కురవ్వాహుట్టే. అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకురవ్వాహుట్టే.
1: కీరత్ ఖురాన్ గది బే తర్జమా దెమ్మె మిగనస్తిని సూరత్ యూనుస్ 22 వన ఆయతుం ఫషాయగిన్ ఎ సూరత్ ఫన్సాస్ 4 వన ఆయతు గనియల తర్జమా విదాల దవ్వాఫావని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: එංහා 441 නුවේ කිලෝ හර්ට්ස් මීඩියම් වේව් අඩි 90 මෙගා හර්ට්ස් FM බෑන්ඩ්
3: දිවේ රාජ්‍යයේ අඩු මොඩල් ජකේ දෙකුමුන් ජකේ දකාමි හායෂා මුලි මුජ්තමල් ඒගේ ෆෑදා කුරේ
4: ජකේ දෙකුමුන් දහිවිතකමුගේ නේදෙවේ සිෆයින් අරුතකුම් දුරුකොද්දේ
3: ಮುದಲ್ಗಾ ಬರಕೇಲವ್ವಾ ಮುದಲ ಕುರುಮತಿ ವೆದಾಣೆ ಆ ಫ್ಯಾತ್ತಕು ಸನಾಮೆ ಕೊದ್ದೆ
4: ಮುಜಿತಮೋಗೆ ಫರ್ದುಂಗೆ ಗುಳುಂತಂ ಹರುದನಾವೆ ವರುಗದವೆ
3: ಮುದಲ್ ಜಕ್ಯಾ ದೆಕ್ಕುಮುಗಾ ಫರುವಾ ಕುಡನು ಕುರವ್ವಾ

0: హలో హలో కాకు, అది
1: నేంగుణ
0: కాహరి వాహకెన్ను దక్క బావణి ీ
1: కాకు
0: కొన్ దూహెన్ హబరిన్ నువాత ఏమి మతిన్ హదాని విస్ నుహున్నాను
1: లిబిదాని
0: హమ స్కూల్ నిమ్మమాయకి కాల గొతక గెల్లి జవియా కీపెగింత గిజె ఫెన్నానికి హింగా ఉళెమా సమీరాగే హీ హోదాని ఏనే ఇంగేన్ ఎమ్మిన్న గుళేని గువ్వెస్
2: అతుగా ఇఫా బల అందిరి మెచ్చగ జహిదానన్ను
3: ఎమ్మెన్ తిత్తిబి అందిరిగ కీనే వేఫా
2: మిహెన్ మికొళం ఆదె బల
3: మీ అందిరిగ కొంతా కత్తి గెందని
2: మికొళం ఆదె బల
4: అమిత మమ్మ ఇచ్చింది
3: తొంబెకారిగ బాందం వేగంత మమ్మ మితనత్తి గెనై కుబా హువేనా
4: ఏన నెగ్గేకు వరం ముహిముకమ దిమాగే బేరగొస్సు
3: ఏకుం కమే
2: జోబెం హోదని కణ్ణేగె
3: కీకే జోబెకే తెదెం ఉమరు కొంతక దియై హువేనా
4: నేంగే నుమురే దియతనే
3: కిహినెం అమ్మారం ఎంగుని
2: ఆహారం హీకురి
4: దెంగమ హీవాహ చెబుడం జేత
3: దెం బలాబల మీ కరెంట వీగొతే
4: తెదకే అమ్మార్ బయాబే
2: ఆ మీ బలాలని
3: మీ కొంకమే
4: మీ మీ మమ్మయ
3: ఏహెం మెగెందో మితం ఎక్కొన్ని వేగంతే బెంతిసిబి

0: అనియావిరి కొమ్మె నవసక బిముగా వాహా తకతి లిబును నమ అజాబుం మింజూమం ఇతకెతిం ఫిద్య దినీహే. అది ఎవరం అజాబ్ దికే హిందు హితామ విరికం హితు తెరేగా ఇహ్సాస్ కురానితి. అది ఎవరెంగె మెదుగా ఆదులన్ని యా కురవ్వా హుట్టే. అది ఎవరెన్నక బే ఇన్సాఫెన్ నుకురవ్వా హుట్టే.
1: కీరత్ ఖురాన్కు దిబే తర్జమాయన్ దెమ్మె మిగనస్తిని సూరత్ యూనుసు 22వన ఆయతుం ఫషాయగిన్ ఎ సూరత్ ఫన్సాస్ 14వన ఆయతు గనియల తర్జమా విదాళ దివ్వాఫావని డాక్టర్ ముహమ్మద్ హనీఫ్.
2: එංහා 441 kHz medium wave අඩි 90 MHz FM band
3: දිවේ රාජ්‍යයේ අඩු දර්ෆ්ලා බොඩිති මිහුණා වාහක දක්කායිරු මඩු මෑතිරිකමයික වාහක දක්කම් වාණින්ගේ ගුරුවන් කියවායිරුවා නමාද කුරායිරුවෙස් වරම් මඩු මෑතිරිවම් වාණි දර්ෆ්ලා මි මෑ සිෆ ලිබිගත මඟදී ಮ್ಯಾಂಗ್ ಅಲ್ಲೋಹ ದುವಾವಿಸ್ ಕುರಂ ವಾಣಿ
4: ಅತ್ತವಾ ಗಿಂಗುಳುವ ಇಲ್ಲ ಇತ್ತಿರಿ ಓಗಾದರಿ ಮಡು ಮಾತಿರ ಕುಜ್ಜ ಕಮಗ ನಿಹಳ ಲವ್ವಾಂದೆ
5: ಗಡಿ ಮೆಂದುರು ಎಕ್ಕಜ್ಜೆಹಿ ತಿಬೆ ಫ್ರಂ ಅಡು ಸುಮತಿಯಗೆಂದವಣಿ ದೇ ರಾಜ್ಯಕ್ಕೆ ಅಡು
6: ఇస్లామీ మింబర్.
7: బిస్మిల్లాహ్ రహ్మాన్ రహీమ్. అస్సలాము అలైకుమ్. దేహరాజ్య గాడు ఎమ్మె తెరిన బరబ్బా జ్వరి బోత్ కొడగదమం ఇస్లామీ మింబర్ ఉంగ ఆ ప్రోగ్రామ్ కాకి బదులు కొల్లి ఆడుగొండు అడుగు మీ మహమ్మద్ రమీజ్. ఇస్లామీ మింబర్ మీ ప్రోగ్రామ్కి ఇస్లామీ కలతగా బేహ గుజారాయ దేహరాజ్య గాడు గొండు ఇంగ్లీస్తే ప్రోగ్రామే ఇస్లామీ మింబర్ మిస్సిస్లా గాడు మే గ్రెతో మే గెందని అవుకున్న మాదు హుత్ బ్యాషరా మీ హఫ్తా ప్రోగ్రామ్ గాడు మేము బ్యాదని విజుల్ ఖైద అసాస్తే ఖతావిస్ అషెమ్ మే దేహ సభ్యస్ వే హుకుర్దు మస్జిద్ సుల్తాన్ మహమ్మద్ కుఫ్రణ్ ఆజమ్ బకురౌన్ హుకుర్ణ మాదు ఖుత్ బ్యాషరహ మీ హఫ్తా ఖుత్ బ్యా మాలుకి హే గొత గా వే హజ్.
8: అల్హమ్దులిల్లాహ్ అల్లజీ జఅల బైతహుల్ హరామ మసాబతల్ లిన్నాస్ వ అమ్నా వజఅల్ హజ్ రుక్నన్ మిన్ అర్కానిల్ ఇస్లాం

0: మీ హార్గడింగ్ హైగడి సాళి స్వస్మినిట్ మీ దివిరాజ్ చేకాడు మిగడి కళ మీ ధన్యవాదని సర్కారు గేవులైన దిండవు అది అమిల ఫరాయితోకి దిండవు హోదతుడు ఉత్తరపురి నిలందు మిజిస్ట్రేట్ కోర్ట్ గాఫలిఫ్ నిలందు దివిరాజ్ ఇవులాండ్ నంబర్ హసతేక ఫస్తోడు సషే హైఫన్ బి ఒబ్లిక్ దేహా సబ్బిస్ ఒబ్లిక్ సుమెద్దే ఇవులాండ్ వారిస కొడుతో బెలం మిదన్నవ ఫరాతుగ వారస కురణమ ఆయలీ గురిగా ఎక్కం భయాంకో హైద్దోగి తిరేగాలియమకు ఎకం గాఫలిఫ్ నిలందు మిజిస్ట్రేట్ కోర్టం అంగవేతపుంగతమే సీన్ ఫేదు మూమియాగే హసన్ దీది ఐడి కార్డ్ నంబర్ ఏ సుమెంగ్ ఎకే ఫహెన్ నోయ్ సుమెంగ్ ఎకే హతావిసూగేద సాధస్తేక సాళి సతే తేరమే దేహా సబ్బిస్ దిమిదన్నవని అమిల ఫరాయితోగ దిండవు అలగొండ మెంగి లోబతి మమ్మ హాదాల్ నోళివరం ఫర్ విలాడి సోషల్ రషీదా హుసేన్ వణి దిహా సబ్బిస్ మే దిహేగ నియావిఫే వి మమ్మగి మచ్చం ఎవిస్ తరణి నోదవసీ దివ్వాణమ దిహా సబ్బిస్ జూన్ దిహేగె కురింగ్ అలగొండ మెన్న గుళువా ఇక నిమ్మెపుంగితమే ఆయలాగ ఫరాతుం మొహమ్మద్ రియాష్ ఫోన్ నువయింగ్ అషెంగ్ హై నువయింగ్ అషే నువై నువై అహ్మద్ రియాజ్ ఫోన్ నువై తినె నువై తినె తినె దే దే హసన్ రియాజ్ ఫోన్ నువయింగ్ అషే నువై హతరెంగ్ హతరే ఫహె సుమే అడుగుణ మెంగె బప్ప హాదాల్ నొళివరం ఫర్ బ్లూ రెస్ట్ మొహమ్మద్ హసన్ వణి దిహా సబ్బిస్ మే అషగణి అఫే విమ బప్పగె మచ్చం ఇవిస్తారని నోత వసీయ దివ్వాణమ తీరిస్తూకి తిరేక అడుగుమిన్న గుళువా ఎకణి మే ఆయలాగ ఫరాతుం జుహుదా మొహమ్మద్ ఫోన్ నోయ్ ఫహెన్ హయ్ అషెన్ హతే దే ఫహె హసన్ జియాద్ ఫోన్ నోయ్ ఫహెన్ హయెన్ అషెన్ హతే దే సాధునా హాషిం ఫోన్ నువయింగ్ హతరే సుమే హయింగ్ హతరే హయింగ్ హతరే అబ్దుల్ అజీజ్ ఫోన్ హతింగ్ హతింగ్ హతరే అషెన్ అషే ఫహెతిని అళగొండమెంగె మమ్మ షవీణ్ ఫుణదు రైవిలాగే ఆమినత్ అహ్మద్ వణి దిహా సబ్బిస్ మే దిహేవి ఆదిత దోహణి ఆఫే వి మమ్మగె మచ్చంగ్ విస్తరణ్యనోత వసీయత వాణమ ఎమ్మస్తోకి తెరేక అళగొండమెన్న గుళువా ఎకణిమెపుంగదమే ఆయలాగ ఫరాతుం అబ్దుల్ జలీల్ ఇబ్రాహీం ఫోన్ నువైన్ నువైన్ ఎకే ఎకెన్ ఎకే ఎకే తీనే ఆబిదా ఇబ్రాహీం ఫోన్ నువైన్ నువైన్ హతే ఫహెత్ తినే తినె తినె హబీబా ఇబ్రాహీం ఫోన్ నువైన్ హతెన్ ఎకే ఫహెత్ తినే సుమెత్ తినే అబ్దుల్ మజీద్ ఇబ్రాహీం ఫోన్ నువైన్ ఎకెన్ ఎకే నువై తినే దేన్ ఎకే మేహార్ గడింగ్ హైక్ గడి సాడిస్ అమ్మినిట్ ఫణర్స్ కుత్ తే బెఫ్లో అడ సంతేగిందవని దివిరాజ్ చేకాడు
1: అంగాది ఉంగన్నాది ముని ఫోయ్ ఫిలువా దినుముగ
2: తెదు వెరి కమ్మాయకు
1: ఎకు వెరి కమ్మాయకు
2: ఏరు వెస్ మిహారు వెస్ రైతున్నాయకు రైతున్నా ఎమ్మె గాతుగా దివేరాజ్యకి అడు
1: ఇంహా సతర్స్తేక సాలిస్ నుయ్ కిలో హర్ట్స్ మీడియం వేవ్ అడ్డి హనుయ్ మెగా హర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
3: కేవా కొదిన కేవ మనిహి రేడియో ముదర్రిస్ ఇస్లాం
4: మే మమ్మి హారతి కొదిన మసక నివిచత
5: లబా
4: ఏమ ఫురతమా యాణియా కియాల్ దిబన్ యాణియా ఫాహగవి ఎక్కమె
5: మిస్తకొం కొఫావా హరిహ అమలగ హిసాబు బల్లవాణ తో ఎక్క
3: దివేహి ఇస్లాం కేవుంగ ఇతురు ఎహియే
6: రేడియో ముదర్రిస్ సానవి దివేహి
7: సీరతకి ఇర్షాదా నసేహత్కు దమ్మరే ಎ ದಮ್ಮರುಗೆ ಅಲಿಂಗ್ ಹೋದೆ ತಜುರುಬಾಯಕೆ ಹಯಾತುಗೆ ರಾಸ್ತಾ ಫಸ್ಯ ಗೆಂಗುಸ್ತೇನೆ ಆರು ಕಾಟಿಯೇ
8: ಎ ಆರು ಕಾಟಿಗೆ ಹಿ ಮಾದಮ್ಮೆಯ ಕೊಷಾರು ಕುರಾ ತಕಿಚ್ಚಕಿ ಹೇಯೋ ಹಲಾಲ್ ತಕಿಚ್ಚಂ ಹದಮ
7: ದೀನುಗೆ ಅಡುಂ ಗೆಣಸ್ತೇನಿ
9: ರಸೂಲುನ್ನ ನಬಿಯು
10: ಹೋಮ ದುಹಗೆ ಮೆಂದುರು ಅಂಬ್ರ ದೇ ಚಹಾಯರು ರಿಪೀಟ್ ಅಂಗಾರ ದುಹಗೆ ಹೆಂದುನು ಅಕ್ಕಡ ತಿರಿ ಹೂ ಅದೇ ಬುದ ದುಹಗೆ ರೇ ತಿಹಕಡ ತಿರಿ ಹೂ
7: ಹಮೈಕಣಿ ನೋದಿಯ ಮೆಗರ್ಡ್ಸ್ ದೀನುಗೆ ಅಡು
11: ಕುಳಿವರ ಲೋಪುರ ಫರಾತಕ ಖಾಸಕ ದಿವಿರಾಜಗಡು ಗೆನಸ್ತೆನಿ
12: ಕುಳಿಫಸ್ ಹಫ್ತಾಗೆ ಎಮ್ಮೆ ಫಾಹಗ ಕೊಲ್ಲವೆ ಕುಳಿವರ ಖಬರ್ತ
13: ಗತ್ಕ ರಾಜಿಗೆ ಫುಟ್ಬಾಲ್ ಕೋತೆ ನಿಮ್ಮ ಫನುವಾತಿ ಕ್ಲಬ್ ತಕು
11: ಏಕಿ ಕಂಕೊಳ್ತ ಹೋಗ ಕುಳವೆ ಮೆಚ್ ತಕು ಫೆನುನು ಹ್ಯಾರಾಂಗ್ ಕುರಣಿವಿ ನತೀಜಾತ
13: ಫಾಹ ಕೊಲ್ಲಾನು ಯುರೋಪ್ಗೆ ಲೀಗ್ ತಹುಗ ದೆಂಗ್ ಎಮ್ಮೆ ಬಹು ಮೆಚ್ಚಿದ ಕುಳೆಗೆನ್ ದಾಣೆ ತುವಸ್
12: ಜುವಾಂಗ್ ಎಥ್ಲೀಟುಂಗೆ ಉಮ್ಮೀದಿ ವಾಹಕ ತಕ ಕಾಮಯಾಬಿಗೆ ಸಿರು ತಕ ಕುರಿಮಗು ಬಟ್ಟಂವ ಮುಂಗಣ್ಣ ಗುಯ್ತ
11: ಕುರಿಯ ರೇಫಾವ ಮುಬಾರಾಯ್ ತಕ ಓರಿಗದ ಮೆಚ್ ತಕಂ ಅವಸ್ ಖಳಿಯೆ
12: ಮಿಹುರಿ ಹಾ ಮೌದು ಮಾತೆಂ ಹಿಮೆನೆ ಹಫ್ತಾಗೆ ಎಮ್ಮೆ ಫೋರಿಗದ ಕುಳಿವರ್ ಪ್ರೋಗ್ರಾಮ್
11: ಕುಳಿಫಸ್
12: ಕೊಮ್ಮೆ ಬುಧ ದುಹೆಗೆ ಹೆಂದುನು ದಿಹಗಡಿ ತಿರಿಯೆ ಹುಂ
11: ಎಂಕಾ ಸತರಿಸ್ತೇಕ ಸಾಳಿಸ್ ನೂಯ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್
12: ಅದಿ ಅಡ್ಡಿ ಹಣುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ಎಂ ಬ್ಯಾಂಡ್
11: ಹಮೈ ಕಣಿ ದಿವೇ ರಾಜ್ಯಕ
14: ಏ ಮಾವರ ಕೊಂತಾಕ ಆಹಾರ ಮಿದನಿ ಟೇಕ್ಕೆ ದುನಿಯಾ
15: ಮರ್ಹಬ ತಿಯಾದವಣಿ ಟೇಕ್ಕೆ ದುನಿಯಾ ಮೀ ಸೈನ್ಸ್ ಟೆಕ್ನಾಲಜಿ ಫಕ್ಕಾ ವೆಫಾವಾ ದುನಿಯೆ ಮಿತನು ಆ ಹೋದುಂತಕ ಆ ಈಜಾದದ ಫಿನ್ನಾ ವರ್ಲ್ಡ್ ಆಫ್ ಟೆಕ್ನಾಲಜಿ ಕಮ್ ಜಾಯಿನ್
16: ದಿವೆಹಿರಾಜೇಗಡು
17: ಹೋಮ ದೋಹುಗೆ ಹೆಂದುಣು ಅಗ್ಗಡಿ ತಿರಿ ಹು ಅದಿ ಬೂರಾ ಸತಿ ದೋಗೆ ಹೆಂದುಣು ದಿಹಗಡಿ ತಿರಿ ಹು ಮೀಗೆ ಇತುರು ಹೊಣೀರ್ ದೋಹುಗೆ ಹೆಂದುಣು ಅಗ್ಗಡಿ ತಿರಿ ಹು
7: ಎಕ್ವರಿಕಮ ಲೋಯ್ಬಾ ಕುಲುನು ಉಫಾವೆರಿಕಂಗೆನುವ ಆಯ್ಲಿ ಗುಳುಂತಕ ದೇದೆ ಫರ್ದುಂಗೆ ಗುಳುಂತ ಬದಹಿವೆ ಮುಜ್ತಮೌಗೆ ಎಬ್ಬ್ಯಾವಂತಕಂ ಇತುರುಕೊದ್ದೆ ತರಕ್ಕಿಯ ಕುರಿಯರುಮ ಮಗು ಫಹಿಕೊದ್ದೆ
18: ದೊಗು ವಾಹಕ ದೆಕ್ಕುಮ ಫಿತುನ ಫಸಾದೆಯ ಹಸದವೆರಿಕಂ ಇತುರು ವೆಜ್ಜನಮ ಬ್ಯಾಬ್ಯಾವುಮ ದೆಕ್ಕುಳುವೆರಿಕಂ ಉಫೆದೆ ಮುಜ್ತಮೌಗು ಉಫಾವೆರಿಕಂ ದಾದಿ ಅವಹನ್ ನೆತಿ ಹಿಂಗೆ ಅದಾನೆ ತರಕ್ಕಿಯ ಕುರಿಯರು ಹುಟ್ಟಿದಾನೆ
7: ಕೀರಿತಿ ಕುರುವಾನ್ಗ ಮ್ಯಾಂಗುಲ್ಲಾಹ್ ವಹಿ ಕುರವಾ ಫವಾ ಬಸ್ಪುಳಿಗ್ಗೆ ಮಾನೆಗಾವೆ
18: ಏ ಇಮಾಂ ವೆಜ್ಜೆ ಮೀಸ್ತಕುನ್ನೆ ಥಿಯಬ್ಯಾಮಿಹುಂ ಹೀಗೆ ತೆರೆಯಂ ಗಿನ ಕಂತತ್ತಕ ದುರುವೆ ಗಣ್ಣಾಶೆ ಹಮ ಕಶವರುಂ ಬಯಂ ಹೀಯಕಿ ಫಾಫಯಕೆ ಅದೆ ಥಿಯಬ್ಯಾಮಿಹುಂ ಎಕ ಕೊಣಕಕ ಜಾಸೂಸ್ ನುಕುರಾಶೆ ಅದೆ ಎಬ್ಬೈ ಕೊಣೆಬ್ಬೈಕ ಗೀಬನು ಗುಣಾಶೆ ಥಿಯಬ್ಯಾಮಿಹುಂ ಕುರೆ ಎಕಕುವೆಸ್ ಏನಾಗೆ ಅಖಾಗೆ ಮಸ್ ಮೊಳಕೊಕ್ಕೆಮ ಲೋಬಿ ಕುರಾಣೆ ಹಿಜೆ ಫಹೆಥಿಯಬ್ಯಾಮಿಹುಂ ಎಕಮಕ ನುರುಹೇನುವೆ ಅದಿತ್ಯ ಬ್ಯಾಮಿಹು ಅಲ್ಲೋಹ ತಕ್ವಾವರಿ ವಾಶಿ ಹಮ ಕಶವರು ಅಲ್ಲೋಹಿ ಗಿನಗಿನ ತೌಬಾ ಕಬೂಲ್ ಕುರವ್ವ ರಹೀಂ ವಂತರಸ್ ಕಲಾಂಗೆಯೇ

0: హలో హలో కాకు, అది నేంగు
1: అంగేంపున బగుత కొడు తీవర ఏరు నేగేవి
0: నేంగి బిహున కాహరి వాహకేను దక్క బావ్వని
1: అడుకురే ఆరి మే నేకేవి హెన్నోనే ఆరి మే గేమి దన్న మే
0: దెం బుణ బల్తి కాకు కం
1: హమ నేగి గింత ఎహెన్నోనే ఇంగే కమ కదం బేరు నువే గింత
0: ఓకే బేవి
1: అరుహం దన్నంత
0: కుం అరుహమే హందాణి ఓ ఆ ఆ ఆ హందాం వెచ్చి అర్హం తా ఎంగిజ్జె కొన్ దువహెన్ హబరిన్ నువాతా ఏమి మతిన్ హందాణి విస్ నుహున్నాన్ను
1: దెన్ మిహారు హందాం వెచ్చితా నోని అది విస్ షక్కే
0: షక్కెన్నే హమరంగళ విస్ హందాం వెచ్చి ఏ కీనిన్ హాలు కొన్ తాకు మిహురి హదో హోళుని
1: ఎదెన్ ఎహెన్ మిహె ఎత్తను అనెత్తను ఎకహలు గొతక ముళ్ళు
0: ఓ ఎహెందో కీని మగే నంబర్ లిబుని
1: దెన్ హమ లిబిదాణితా
0: లిబిదాణి లిబిదాణి తీ రంగళు వాహకే లిబిదాణి హమ ఇకమకు
1: ఇకమకు ఇకమకు బాబా మిహారు మితివి ఫోను వేస్ బద్దల్ వస అల్హమ్దుల్లాహ్ దెన్ బుడే వల మాకే ఎక్వరియ గహాద్ కీనే
0: అల్హమ్దుల్లాహ్ హాలు రంగళు ఇకమకు వర షకువాయ బుహరింగి ಹಾವತೆ ದೇಕೆ ಸ್ಕೂಲ್ ನಿ ಮುಮಾಯಕಿ ಕಾಲ ಗೊತಕ ಗೆಲ್ಲಿ ಜೆವಿಯ ಕೀಪಿಗಿಂತ
1: ಮಶೆನ್ನು ಗೆಲ್ಲೆ ಲೋಪ್ವಾ ಮಿಹುನ್ನಕಿ ಕೊಬ್ಯಾತೋ ಬದಾನಿ
0: ದೆ ಮಿಹಾರೆ ಗಿಜೆ
1: ಹಾ ತಿಕಾದ ವಾಕ ದಕ್ಕಾನಿ ದೋಬಿ ವಾತಿ ಅಲ್ಹಮ್ದುಲಿಲ್ಲಾಹಿ ತಿಕಾದೆ ಕೊರಿನ್ ದೆವಿ
0: ದೆ ಮಿಹಾರು ಕಿ ಅತಿ ಹೆಂ ಏ ಹಮ ತಿದಿಕೆ ಮಿಬುಣಿ ಹಮ ಗೆಲ್ಲು ನೀವಿಯ ಹೋದಾನೆ ಗೊತಿವ್ವಿಸ್ ನೇಂಗುಣು
1: ದೆಂಗೆ ವಾಹಕನು ದಕ್ಕ
0: ತಿಕ್ಕ ಕುರಂ ವೆಜ್ಜೆ ಕೊಮ್ಮೆ ಹೆಂವೆಸ್ ಎಮ್ಮೆಂಗ್ ಹಾದ ದುರು ವೆಜ್ಜೆ ಮಿಹಾರು ಸಮೀರ ಐಕಣಿ ಮಿಹಾರು ಫೆಣ್ಣಣಿ ದೆ ಮೇದು ಫೆಶ್ಗೆಂಗ್ ಅರ್ಹಂ ವೆಸ್ ಫೆಣ್ಣಾನಿಕ ಮಂಗ್ ಉಮ್ಮೀದ್ ಕುರಂಗೆ
1: ಫೆಣ್ಣಾನೆ ಹಾವೈ ಅಗೇಂ ಫೆಣ್ಣಾನಿಕ ಫರಿ ಕುರಂ ವೆಕ ಮಕಿ ಎಮ್ಮೆಂಗ್ ಎಕ್ ಕುರಂ ವೆ ಎಕ ವಾಡೆತ
0: ಹಿಂಗ ಉಳೆಮ ಸಮೀರಾಗೆ ಹಿ ಹೋದಾಣಿ ಏನೆಂ ಹಿಂಗೇನ್ ಎಮ್ಮೆಣ್ಣ ಗುಳೇನಿ ಗುವೆಸ್
1: ಮಸ್ಸದೆನ್ನೆ ಆಹಾರಿನ ತಣಾ ಗಡಿಹ ಮಜಸ್ಸಾಫ ಪುಣಾನ
0: ಓಕೆ ಬೇಬಿ ಉಳಿಸಿ
2: ಅತುಗ ಇಫಾ ಬಲ ಅಂದಿರಿ ಮೆಚ್ಚಿಗೆ ಜಹಿದಾಣನ್ನು
3: ಎಮ್ಮೆನ್ ತಿತ್ತಿಬಿ ಅಂದಿರಿಗ ಕೀನೆ ವಿಫಾ
2: ಮಿಹೆನ್ ಮಿಹೆನ್ ಮಿಕೊಳಂಗ ಆದೆ ಬಲ
3: ಮಿ ಅಂದಿರಿಗ ಕೊಂತ ಕತ್ತಿ ಗೆಂದಣಿ
2: ಮಿಕೊಳಂಗ ಆದೆ ಬಲ
4: ಅಮಿತಾ ಅಂದ್ರೆ ಮಮ್ಮ ಇಜಿಂದೆ
3: ತುಂಬೆಕಾರಿಗೆ ಬ್ಯಾಂದಂ ವೇಗಂತ ಮಮ್ಮ ಮಿತನತ್ತಿಗೆ ನೈ ಕುಬಾ ಹೂವೇನ
4: ಏನ ನೆಗ್ಗೆಯಕು ವರ ಮುಹಿಮುಖಮೆ ದಿಮಾಗೆ ಬೇರೆ ಗೊಸ್ಸಿ
3: ಏಕುಂಕಮೆ
2: ಜೊಬೆಂಗ್ ಹೋದ ನೀ ಕಣ್ಣಿಗೆ
3: ಕೀಕೆ ಜೊಬೆಕೆ ತೆದಂ ಉಮರು ಕೊಂತಕ ದಿಯೈ ಹೂವೇನ
4: ನೇಂಗೆ ನುಮುಡೆ ದಿಯತಾನೆ
3: ಕೀನಂಗ್ ಅಮ್ಮಾರಂಗ್ ಎಂಗುನಿ
2: ಆಹಾರಂಗ್ ಹೀ ಕುರಿ
4: ದೆಂಗಮ ಹೀವಾ ಹೆಚ್ಚಬಳು ಜೇತ
3: ದೆಂ ಬಲಾಬಲ ಮಿ ಕರೆಂಟ್ ವೀಗೊತೆ
4: ತೆದಕ್ಕೆ ಅಮ್ಮಾರ ಬಯಾಬೆ
2: ಆ ಮಿ ಬಲಾಲನಿ
3: ಮೀ ಕುಂಕಮೆ
4: ಮೀ ಮೀ ಮಮ್ಮಯ
3: ಎಹೆಮ್ಮೆಗೆಂದು ಮಿತಂಗ್ ಇಕ್ಕೊಂಡು ನಿವ್ವಾಗಂತೆ ಬಂತಿಸಿವಿ

0: గడిరే గడి గారిచే మెదివేరా చేయగాడు.
1: మీదకి ఏనా మీదకి ఏనా మీదకి ఏనా.

డ్రామా లియా ఉఫత్ దాయకులవాలి ఫాతిమత్ జీనత్ డ్రామా కుళముగ బేవరివి అలీ హసీన్ ఆషత్ నయీమా రమ్లా ఇబ్రాహీం అది మరియం మలియా.

0: ADHD ఉన్న కుదింగ్, బూలింగ్ శికార్ ఎక్కవేగిన సోషల్ ఎంజైటీ ఉన్న కుదింగ్,
1: అసలు
0: స్కూల్ తోగేసిన అడ్ లవ్వా ఇంకా మీ కూరియ సమ్మ బలా విష్ణుల్లా అమ్మ ఆయన గబుల్ కొగ్గింగుళే క్లాస్ తెగే బోర్ హెమ్మ ఎఫ్ఎం వరం అసలు మింగ్ ముత్తమ దివం వరం మోహిం
1: హేలం తెరిగే బోర్ బోర్ మీ ఏ ఇన్సానియత్ ఓగా తెరిక ఏ వే సమ ఇన్సానికే దెగే కొమ్మ మీ హెగ్గే కి బ్యాగ్ వెస్ ఉన్నాన కొమ్మస్ కహల దెత్త ఉని కమె కొమ్మ నెమ్ మీ హక వెస్ ఇన్సాన కులోన నహ ఎమ్ ఎఫ్ రి హమ్ మీ హక మకు వకిన్ ఖాస కొ మీ బయ్యే తహ మల్ కురం జహ మకి మి కహల మీ కుచ్చక గో ఎంగుళే మమ్
2: టెక్నికల్ గోతుంగ్ హితిరి వేదిని షైహ్ అహ్మద్ లోపతి మేము వరబ్బాజ్ అస్సలాము అలైకుమ్.

0: వాళ్ళకొల్లవ్వా తిమాగి హురి కేవలం తెరకమక అది బారు గదకమక మికంకము మధ్య అబద్ధ మడుమా తెరివే అల్లాహ్ బీరువతి వాంజేన
1: అవగొండు హితంగరని మిహారు అవగొండు సాధి గుఫాన అభ్యగత్వం ఫుదేవరక వాహక దిక్కిజే ఏమీమ కీరుత్ గురువాణుగా సాధి గుఫాన అభ్యగత్వం వాలిదిఫావా గురువాణుగా ఆయత్తక బయాల ఆయత్తగా వాగొత్తు అవగొండు మేము కొమ్మిస్ వరక వాహక దక్కాది మాకు ముహిమి కమే అవగొండ హీవని ఏమ అవగొండు ఫురితమ హూద్ సూరత్గా ఫస్ట్ వస్ ఇవ్వన ఆయ ధన్వాలన్ ఏ ఆయత్తుకు అల్లా సుబాను వత్రాద వహీకురవాఫని వైల సమూద అహాహం సాధిహ قال يا قوم عبدوا الله ما لكم من إله غيره هو أنشأكم من الأرض واستعمركم فيها فاستغفروه ثم توبوا إليه إن ربي قريب مجيب مياتك معنىك سمود باغا ميهنگ غاتا إبا ميهنگ أخو صالح غفانو فنوويم إكلي غفانو ودالوية إيه تمنغ قومك ميهن تبا ميهن ما إن الله ألوكن كراش إنو إفس إله తేబామిహునక నెతే బిముగ తెరైన్ ఎకలాంగ తేబామిహున్ ఉఫద్దవి అది ఎ బిముగ ఎకలాంగ తేబామిహున్ ఇమారా తిరుకురవి ఎబహి ఇమారా ఎక్క ఉమరు హేద కురా బయకం గలవి ఫహ ఫాఫ ఫుసేమ ఎకలాంగ హజ్రతు తేబామిహున్ ఎదేశ ఎఫహ తేబామిహున్ ఎకలాంగ కిబయ తౌబా వాశ హమ కషవరుం తిమంగ సాహిబ్ వంద రస్కలాంగ కుత్తం వె వడిగం వా ఇజాబ్ దెవ్వ రస్కలాంగ
2: మిహాయ్ సాబు మీ ప్రోగ్రామ్ నిమ్మాలా వక్వని ఇరాద్ కురవ్యా అదివస్ మిఫద్ అహిం ఫుర్సతకం ఎదెము అది మీ ప్రోగ్రామ్ కు సౌబు ఎహం తెరిన ఫైదా హురి మాలుమాత్ తకి గెనిస్తే ఉనుకం గే హింగమ జహం వెస్లిబి గన్నము ప్రోగ్రామ్ రికార్డ్ కురి అహ్మద్ రషాద్ హుషేళువి అర్షేఖ్ అబ్దా జమీల్ ఉఫెద్ది అల్గొండు అలీ అబ్దా వస్సలాం అలైకుం.